ఉండండి నాడి చాలరి మామా నీ తర్వాతా ఉండి తనంగా ఉరుదుమీ పేరుమాన్ని మేము గుళ్ళే విరిచి బాచిరాను Yeah.